0: ధర్మాసం అసనానం
1: నమో మంత్రమంత్రం నమో యంత్ర యంత్రం
0: నమో ఎస్తే ఎస్తే నమో తాంత్ర తాంత్రం
1: సదా సచ్చిదానంద సర్వం పర్ణాసి
0: అనూపే అరూపే సమస్త నివాసీ
1: సదా సిద్ధతా బుద్ధతా వృద్ధ కర్తా
0: అదో ఊర్ధ్వ అర్ధం

0: నమో సార్వపీతం
1: నమో సర్వజ్ఞానం నమో పరమతానం
0: నమో సర్వమంత్రం నమో సర్వజాంతరం
1: నమో సర్వదృష్టం నమో సర్వకృష్టం.